0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టా
0: గారే గారే
1: సూరకి తరది సూర్ ఎన్నాయా
2: చతుర నార అమ్మ